కాయిక వాచిక మానసిక భూతా ఉపదే త్రివిధ దుఃఖ తేజే ధే నిమాలే నిశేఖ అహింసా దేఖ తే ఠాయి. అసా ఏకనాథీ భాగవతామధ్యే వర్ణన హే. తాత్పర్య, హింసా హా ఏక ప్రకారే భగవద్ ద్వేష హే. కారణ, జే జే భేటే భూత తే తే మానిలే భగవంత. హా जर भक्ति योगाचा निकष आहे तर भगवत रूप मानल्या गेलेल्या भूतमात्रांची हिंसा होईल कशी? केवळ कुणाला दुःख न देणं एवढीच अहिंसेची व्याप्ती मानता येत नाही. तर कुणी दुःखी असेल तर त्याचं दुःख दूर करून त्याला सुख देण्याचा प्रयत्न न केला जाईल तर तीही एक प्रकारे हिंसाच होईल. म्हणून भक्त अशा दुःखीताला दुःखी राहू देणार नाही. तुका म्हणे तुका बनाविया सुखे अमृत हे सुखे श्रवत से. असं संत तुकोबरायांनी